0: గారె గారె
1: ఏ గరబడది
0: గారె గారె
1: ఏ సూర బదల
0: గారె గారె
1: ఏ అమ్మక వడ్డా
0: గారె గారె
1: ఏ సూర కిదరది ఏ సూర ఇన్నాయా అది ఏ